0: All right, Wanda Namalu, it's good to have everyone here today for our class.
1: అందరికి వందనాలు అండి. ఈ రోజు తరగతికి హాజరైనటువంటి మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాము.
0: We are in our continuing series, Basics in Belief, Christian Living. And today we're going to talk about the Christian, marriage, and the home.
1: ఈ రోజు మనము తరచుగా మనం మొదలు పెట్టినటువంటి క్రైస్తవుని యొక్క జీవితం గురించి, క్రైస్తవుని యొక్క అడుగులో ఎలా నడవాలి అనే అంశంలోనే, క్రైస్తవుని యొక్క వివాహము, అతని యొక్క కుటుంబము, అతని యొక్క దాంపత్య జీవితము ఏ విధంగా ఉండాలి అనే అంశం గురించి మనం ఈరోజు నేర్చుకుని పోతున్నాము.
0: All right, we'll begin with a word of prayer, and we'll ask Brother Ravi to do that, and then we'll get into the introduction of the class today. Brother Ravi, pray.
1: Yeah. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైనటువంటి మా నిత్యుడగు ప్రియ పర్లోకపు తండ్రి, మహాఘనమైనటువంటి స్థలంలో నివాసం చేస్తూ నీతి న్యాయముల చేత మానవాళిని సంరక్షించుకుంటున్నటువంటి మా గొప్ప ప్రియ పర్లోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు, కృతజ్ఞతలు మా తండ్రి. ఇదిగో మా తండ్రి, ఈ సమయంలో మేమందరం కూడా కలుసుకొని ఈ విధంగా మీ వాక్యంలో నుండి మేము నేర్చుకుని పోతున్న మీ సంగతులను గురించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దూర ప్రాంతంలో నుండి మీ దాసుడు పాల్ గారు మరి ఎంతో ఆసక్తిగా వాక్యాన్ని బోధించడానికి నిర్ణయించబడినప్పుడు ఆయనకు తర్జుమాలో ఉపయోగపడుతున్నటువంటి నన్నును కూడా దీవించమని, మా ఇరువురి ద్వారా ఈ వాక్యము ఈ విధంగా నాటబడినట్లు సహాయం దయచేయమని, ఇక్కడ రావడానికి మీ తండ్రి ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతున్నారో వారందరినీ కూడా ఈ క్లాసులోకి హాజరు అవడానికి సహాయం దయచేయమని కోరుచున్నాం మా తండ్రి. బోధించబోతున్నటువంటి ఆయనకును, ట్రాన్స్లేట్ చేయబోతున్న నాకును, వినబోతున్న మీ అందరికీ నా తండ్రి, వినబోతున్న ఈ తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించమని కోరుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున ఈ విన్నపములన్నీ అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.
0: ఆమేన్. ఆల్ రైట్, థాంక్యూ బ్రదర్ రావి. ఇన్ అవర్ ఫస్ట్ లెసన్ దట్ వి డిడ్ వి ఆస్క్ వాట్ డస్ ఇట్ మీన్ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్.
1: మనం ఈరోజు మొదటి ప్రశ్నతో మనము ఈ యొక్క పాఠంని మనం నేర్చుకొని పోతున్నాము, క్రైస్తవుడు ఎలాంటి జీవితాన్ని జీవించాలి.
0: And we learn that a Christian belongs to Christ and that belonging to Christ should affect every aspect of our life. Everything that we do is affected because we belong to Christ.
1: చూడండి, మనము మనమందరం క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా క్రీస్తుకు చెందిన వారమని, మనం ఏమి చేసినా కూడా క్రీస్తుకు చెందిన విధంగానే మనం చేయాలి అని మనం తెలుసుకుంటూ నేర్చుకుంటున్నాము.
0: In our second lesson we talked about the Christian and his speech.
1: అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి రెండవ భాగాన్ని, రెండవ తరగతిలో రెండవ వారంలో మనం నేర్చుకున్నాము క్రైస్తవుడు అతని యొక్క మాటలు ఏ విధంగా ఉండాలి అని.
0: And so today we're going to talk about and bring Christian living into the one of the most important areas of Christian life, I guess you could say outside the church, and that's the family. That's secondarily the most important thing about being a Christian.
1: అలాగే ఈరోజు మూడవ పాఠంగా మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము, క్రైస్తవుడు అతని యొక్క వివాహము, దాంపత్య జీవితము, అతని యొక్క కుటుంబము, అతని ఇల్లు గురించి మనం నేర్చుకుంటున్నాము. అయితే ఇది సంఘంగా గ్యాదర్ అవుతున్నప్పుడు, అనగా సంఘంగా కూడుకుంటున్న దానికంటే భిన్నంగా మన ఇండివిజువల్ గా, అంటే మన ఒకరికొకరము ప్రత్యేకంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, లేదా మన కుటుంబంలో మనం ఎలాగా క్రీస్తుకు చెందిన వారిగా ఉండాలి అనే నియమాల గురించి ఈ రోజు మనం నేర్చుకుని పోతున్నాం.
0: We have to understand that marriage and the home are not social arrangements. Yes, we may have parents there in India that decide who's going to get married. Here in the West, you know, we choose our own mate. That's a little bit of social issue, but marriage is, as it's designed, is something that God created.
1: చూడండి, వివాహం గురించి, కుటుంబం గురించి మనం అందరం కూడా బాగా ఆలోచన చేస్తే, కుటుంబం అనేటువంటిది కూడా సొసైటీలో, సమాజంలో ఉన్న వారి చేత నిర్ణయించబడుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. అంటే దాన్ని అలాగా గుర్తించుకోవచ్చు. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి అమ్మ నాన్నలు వాళ్ళందరూ కూడా ఒక మంచి చక్కని కన్నెను ఏర్పాటు చేసుకొని వారికి మంచి భర్తను, సారీ, ఒక భర్తకు కావలసినటువంటి మంచి భార్యను వెతుకులాడి వారందరూ కూడా కలిసి ఆమెకు వివాహం చేసి వారిద్దరిని ఏకంగా చేస్తూ ఒక సమాజం అంతా కూడా కూడుకొని చేయబడుతున్నటువంటి వివాహాన్ని మనం చూస్తున్నాం. కానీ మనము దేవుడి ప్రకారంగా మనం చూసినట్లయితే ఇది దానికంతే ఎక్కువగా భిన్నమైనదిగా ఉంటున్నది. అనగా ఇది దేవునిచే ఏర్పరచబడుతున్నటువంటి విషయంగా మనం చూడొచ్చు.
0: So if God created marriage, then obviously God would give us instructions about marriage, but not only marriage, but for he would give us a foundation for the biblical home, marriage, family, all of those things. And every one of those are contained in God's word. And that's what we're going to look at today, or begin today at least. We'll see how far we go and look at the foundation that God established for marriage and the home.
1: చూడండి, మనము కుటుంబం గురించి మనం చూసినట్లయితే దేవుడే ఈ యొక్క కుటుంబాన్ని, ఈ వివాహాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆయన చేసినటువంటి ఆ నియమాలు, ఆయన చేసినటువంటి ఆ ఏర్పాటుకు ఖచ్చితంగా ఆయన కొన్ని నియమాలను ఏర్పరిచి ఉన్నాడు. ఆ ఏర్పరచబడినటువంటి ఆ నియమాలను అన్నిటిని కూడా మనము బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడవచ్చు. అసలు ఆ యొక్క ఫౌండేషన్ ఏంటి, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాగా ఉండాలి, ఒక స్త్రీ పురుషులు యొక్క కలయిక ద్వారా ఏర్పరచబడుతున్నటువంటి ఆ కుటుంబము ఎలాగా పవిత్రంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలను మనము చూడవచ్చు. ఓకే,
0: All right, we have two sets of scriptures, and these are a little bit lengthy, but we'll get Brother Ravi, I guess, to read, or whoever he wants to. Two main texts, and then we'll begin our points. First of all, we want to read Ephesians 5, verses 21 through 33. Ephesians 5, verses 21 through 33.
1: ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి మనము 33 వరకు చదువుకుందాము. ఒకసారి చదువుదాం త్వరగా. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంగం క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను, ముడత అయినను, మట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకే దాని కొరకు తను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు, గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఓకే,
0: and continue with chapter 6, 1 through 4. Same book. You read on.
1: అలాగే 6వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు మనం చదువుకుందాము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి.
0: So thank you for that. I've got another reading in just a minute here, so stand by. First of all, point number one, let's notice that marriage is God's design. Marriage is God's design.
1: చూడండి, మొదటిగా మనం నేర్చుకొని పోతున్నటువంటి భాగం ఏమై ఉన్నదంటే వివాహము దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.
0: Marriage did not originate with society. It wasn't just that mankind came up and said, well, this is a great idea, let's get together. That's not how marriage started.
1: చూడండి, వివాహం అనేటువంటిది మనుషుల యొక్క ఆలోచన ద్వారా తయారు చేయబడినటువంటిది కానే కాదు. ఎందుకంటే దానిని ఈ విధంగా ఏర్పాటు చేయాలని దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు, కాబట్టి అది మనుషుల యొక్క నియమాల ప్రకారం నడవకూడదు.
0: So from the very beginning, when as the world was being made and as mankind was being made, God designed marriage as a relationship between a man and a woman.
1: చూడండి, ఆదిలోనే దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒకరిని పురుషునిగాను ఒకరిని స్త్రీనిగాను ఏర్పాటు చేసి వారిద్దరికీ ఒక మంచి సంబంధము కుదుర్చాలని దేవుడు ముందుగానే నిర్ణయించి ఆదిలోనే ఆ కార్యాన్ని జరిపించి ఉన్నాడు.
0: And I want us to read verses 18 and verse 24.
1: Okay. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకునేను. తర్వాత 24, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఓకే,
0: సో దీస్ సేమ్ వర్డ్స్ జీసస్ రీఅఫర్మ్డ్, హి సెడ్ దెమ్ అగైన్. జీసస్ సెడ్ దెమ్ అగైన్ ఇన్ మత్తయి చాప్టర్ 19, అండ్ సో దే వర్ ఇంపార్టెంట్ ఎనఫ్ దట్ జీసస్ రిపీటెడ్.
1: సారీ, సమ్ డిస్టర్బెన్స్ బ్రదర్, ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ క్లియర్లీ బికాజ్ it is baba sound. If while you are talking, that sound is coming not clearly to me.
0: Okay.
1: This kind of sound is coming. If you say hello, there is
0: hello.
1: Hello.
0: Okay, I don't know if maybe it's just the internet connection.
1: Here some network problem, I don't know here, very well coming in the network here.
0: Yeah.
1: Wait, well, I'm just turn off that.
0: Okay, sure.
1: Now? Okay.
0: All right, any better at all?
1: Hello. Yeah, he's now okay, brother.
0: It's better? Okay, good deal. Yeah. All right, so Jesus repeated these scriptures in Matthew chapter 19.
1: చూడండి, యేసు క్రీస్తు ఇదే విషయాన్ని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనకు చెప్తూ ఉంటాడు.
0: And so obviously, we won't have to read that, by the way. But obviously, if it was important enough in the beginning in the Old Testament, then Jesus tells us again in the New Testament, then it has to be important enough that to understand it applies to us today. Some people would read the Old Testament and say, well, that doesn't apply to us. Well, Jesus said it again in Matthew chapter 19, so it does apply to us today.
1: చూడండి, కొంతమంది చాలా ఏమనుకునే వాళ్ళు ఉన్నారంటే, ఇదిగో భార్య భర్తలు ఒకరిగా ఉండాలి, కలిసే ఉండాలి, ఒకరి కోసం ఒకరు ఏర్పరచబడ్డారు అనేటువంటి విషయము అది ఆది కాండంలో కదా ఏర్పాటు చేయబడినది, అది పాత నిబంధన కాలం కదా, మరి కొత్త నిబంధనలో మనకి ఇట్లాంటి నియమాలు ఏమి అవసరం లేదులే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ మనకు దాన్ని మళ్ళీ చూపిస్తున్నాడు. ఇదిగో అది పాత నిబంధన అయినప్పటికీ కూడా కృత నిబంధనలో మళ్ళీ దాని గురించి చెబుతూ, భార్య భర్తలు ఇద్దరు ఒకరికి ఒకరుగా ఉండాలి, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ ఉండాలి అనే విషయాన్ని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, ఎంత చక్కగా దేవుని యొక్క నియమాలను యేసుక్రీస్తు మనకు నేర్పిస్తూ ఉన్నాడో.
0: So since God created marriage, his word has to be the foundation. In other words, we have to use God's word to know how that marriage should work, how that we should treat our husbands and our wives. We have to use the Bible since he's the one that instituted marriage.
1: చూడండి ఎంత చక్కగా ఈ విధానాన్ని మనకు దేవుడు నియమిస్తూ ఉన్నాడంటే, ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒకరికొకరుగా ఉండాలి అని, వారు ఎంతగా ఉండాలి అనేటువంటి విషయాలను ఎంతో చక్కగా మనకు బైబిల్లో నుండి వివరిస్తూ ఉన్నాడు.
0: And we have to understand, I know that things are different in the East there than they are in the West, but it doesn't matter. It doesn't matter how that marriage comes about. We have to understand that marriage is more than two people just living together. It's much more than that.
1: చూడండి ఇక్కడ మనం చెప్తున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. వివాహం అనేటువంటిది ఒకవేళ దేశాలు మారుతున్నప్పటికైనా కానీ, ప్రపంచాల్లో ఏ రాష్ట్రము ఏ దేశము అయినప్పటికీ కానీ, భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఒకటిగా ఉండాలని మనకు నేర్పిస్తూ ఉన్నాడు.
0: So as we think about that, we have to understand that it's a covenant relationship. Since God instituted marriage and we have a man and a woman coming together, then it is a covenant relationship between us.
1: Okay.
0: All right. Shall I restate that?
1: Yeah, some tree sound is coming, brother. I can't be.
0: Okay. Sorry, the connection is bad on your end for some reason. But the important takeaway that we need to understand is that since God instituted marriage, since God is the one that created marriage, we have to understand his word, the Bible, is the basis and the foundation for marriage, how we're supposed to live together in the marriage covenant, in the marriage agreement with each other. So hang with us as we have a few technical difficulties here. It's raining in India. I know for those of you that might just be listening from the Philippines, you understand that when the rain comes, sometimes the internet goes. And that's kind of what's happening. So we'll let Brother Ravi start over and come back. So give us just a moment. I will say before Brother Ravi gets back, hello, Brother Dasu. I hope you're doing well. That we know that things are done differently in the East than the West. But again, good morning. Good to see you. All right, Ravi. You're
2: yeah,
0: back.
2: Yeah, I'm back. Yeah, yes.
0: Okay. Well, you sound better too.
2: Brother Ravi, you're on the
3: Yeah, yes.
2: One okay, brother.
0: So we have to understand, and then we'll move to the next point, that since God created marriage, then we have to follow his laws, just like in the Bible. He establishes about baptism, faith, all of that. We have to follow what he says, and marriage is the same way.
1: చూడండి మనం వివాహం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, బాప్తిస్మము ఎలాగైతే బైబిల్లో దేవుడి చేత ఆజ్ఞాపించబడిందో, సంఘము ఎలాగైతే బైబిల్లో దేవుడి చేత ఆజ్ఞాపించబడిందో, వివాహం కూడా అలాగే కూడా దేవుడి చేతనే ఆరోపించబడుతూ, దేవుడి చేతనే నిర్ణయించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలి అన్నా, ఆ తర్వాత సంఘంలోకి చేరాలన్నా, సంఘంలో నియమాలుగా మనం ఎలాగ పాటించాలన్నా, బైబిల్ మనకి ఎలాగైతే ఆధారమై ఉన్నదో, ఈనాడు సంఘంగా సారీ మనం వివాహం చేసుకునే విషయంలో కూడా, వివాహ దాంపత్య జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, దానికి కూడా మూలము బైబిల్ అయి ఉండాలి. మన జీవితాలను బైబిల్తోనే నడిపించుకునే వారిగా మనం ఉండాలి. Okay.
0: All right, let's move on to point number two. Point number two is a Christian marriage is built on love and commitment. At least it should be. Christian marriage built on love and commitment.
1: అలాగే
2: క్రైస్తవుని యొక్క వివాహము ప్రేమ మరియు నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం చూడాలి.
0: We read Ephesians 5 and 25, but that's part of our point here. So let's read it one more time for the sake of emphasis. Ephesians chapter 5 and verse 25.
2: ఇందాకలా మనము ఇందాకలా ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నాము. అలాగే మరొకసారి మనం దాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం చిన్నది.
0: Now, again, let me just stop and say that I know in India, in many parts of India, marriage is done very differently than here in the West. Sometimes your parents will choose your mate for you, or the family has to agree who you will marry. Here in the West, usually we will choose our own mate. It doesn't matter how the mate is chosen. It doesn't matter how that marriage comes to be. The principles in the Bible are still the same.
2: చూడండి, కొన్ని కొన్ని అంటే భారతదేశంలో కొన్ని పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, కొంతమంది ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటారు, కొంతమంది ఇండ్లలో పెద్దవాళ్ళను ఒప్పించుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు. అలాగే ఆయన అంటే అనగా దూర ప్రాంతంలో వేరే దేశాలలో కూడా చూసినట్లయితే కొన్ని నియమాలు ఒక్కొక్క దేశాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ముగింపుగా మనం చూసినట్లయితే అనగా వారి యొక్క పూర్తి యొక్క విధానాన్ని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క వివాహం కూడా దేవుడికి సంబంధించిన నిబద్ధత పైన నిర్మించబడాలి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు.
0: When, for example, I'll talk about there in India, and I've been to several marriages there in India when I have done mission work there. I know that, for example, the parents will, again, agree for the husband or the future husband, the future wife to come together. And at that point, they may not know each other. They may not know each other until after the marriage. They don't have a chance to get to know each other and get to know their interests. You know, what food do you like? What movies do you like to see? You know, we can do that in the West because we date. You don't have that opportunity in the East to do that. And so it makes it a challenge sometimes in India. I know that.
2: Okay. చూడండి, కొన్నిసార్లు భారతదేశం యొక్క వివాహాలను మనం చూసినప్పుడు, అంటే నేను వెళ్ళాను కొన్ని మిషనరీ వర్క్ కింద నేను వెళ్ళినప్పుడు కొన్ని వివాహాలు కూడా నేను చేసి ఉన్నాను. అక్కడ ఏం జరుగుతుందంటే కాబోయే భార్యను కాబోయే భర్తను ఎదురుగా కూర్చోబెట్టి వారిద్దరిని పెద్దల సమక్షంలో తాళి కట్టించాలి లేదంటే వివాహం జరిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో జరుపుతూ ఉంటారు. అప్పుడు తెలుస్తూ అప్పటి వరకు కూడా వాళ్ళకు వాళ్ళ గురించి ఏంటి అనే విషయం తెలియదు పూర్తిగా. అంటే ఒకరి యొక్క ఇష్టాలు ఏంటి అనే విషయాలు వాళ్ళకి అప్పటి వరకు తెలియదు. ఆ పెళ్ళైన తర్వాత వాళ్ళకి తెలుస్తుందేమో, దాని పెళ్లి చేసుకునేంత వరకు కూడా వివాహం జరిగేంత వరకు కూడా వాళ్ళకు ఒకరి గురించి ఒకరికి ఎలాంటి ఇష్టము ఎలాంటి ఇష్టం లేదు అనే విషయాలు ఎవరికి తెలియదు. కానీ వివాహం తర్వాత వాటిని తెలుసుకునే పరిస్థితి ఉంది. కానీ అలాగే మన ఈ వేరే దేశంలో గురించి మనం ఆలోచన చేస్తే, వేరే దేశంలో ఎలాగా ఉంటదంటే దానికి ఒక డేటింగ్ అనేటువంటి ఒక పరిస్థితిని తీసుకుని వచ్చారు. అప్పుడు ఏం చేస్తుంది అంటే పెళ్లికి ముందే వాళ్ళు ఇష్టాలను తెలుసుకుంటూ ఒకరికి ఒకరు ఏవి ఇష్టమో ఏవి ఇష్టం లేదో అని తెలుసుకొని వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా అది మంచిగా కుదురుతుందా అనే విషయాన్ని కాబోయే భార్య భర్తలే నిర్ణయించుకొని దాన్ని జరిపించుకునే వారిగా ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా అది ఎంత కూడా వారు దాంపత్య జీవితాన్ని నిర్మించబడాలనే ఉద్దేశంతోనే జరుగుతుంది అనే విషయం మనం మర్చిపోకూడదు. Okay.
0: So whether you're married in the Eastern way or the Western way, here's what we all have to understand. Marriage is not built just on emotion. You know, you see the future husband, future wife. Oh, they're so handsome. They're so beautiful. There's an emotion there that makes you attached to them. But marriage is not just about emotion.
2: Okay. చూడండి, వివాహం అనేటువంటిది కేవలము మనిషిని యొక్క ఎమోషన్స్ తో జరిగేది కాదు. అంటే వివాహంకి కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి బాగా అందంగా కనబడింది కదా, వెళ్ళి కౌగులించుకొని నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఈ అమ్మాయి నాకు సరిపోతుంది అని ఆలోచన చేసి అక్కడితోనే మనము వివాహాన్ని జరిపించకూడదు. ఎందుకంటే అది కేవలము వివాహం అనేటువంటిది ఎమోషన్స్ మీద ఆధారపడేది కా ఉండదు.
0: Right. Because if we build our marriages on emotion only, well, that can change. I may have an emotion about you today, but tomorrow I may not. That's why there's so much divorce. There, when a marriage is built on emotion only, and I would say lust, even, you know, your spouse is very handsome when you marry them, but maybe later on you think, well, they're getting ugly now. I don't like them. If you build the marriage on only emotion, that's when you tend to separate, and that's obviously not good. And we have a lot of divorce here in the U.S. Because of that.
2: చూడండి, వివాహం అనేటువంటిది, వివాహం అనేటువంటిది మనుషుల యొక్క ఆ కోరికలను బట్టి లేదా మనుషునికి ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ బట్టి మనం ఒకవేళ పెళ్లిళ్ళు చేశామనుకోండి ఏం జరుగుతుంది అంటే ఆ ఎమోషన్స్ తీరిన తర్వాత లేదా ఎందుకంటే మానవుని యొక్క ఎమోషన్స్ మానవుని యొక్క ఆలోచనలు అన్ని కూడా కొద్ది నిమిషాల పాటుతో మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి ఈ ఉద్దేశాలు కొద్దిసేపటికి మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూసినటువంటి ఆ పద్ధతులలో మనం చూసినప్పుడు ఆ తర్వాత వేరే వేరే విషయం అంటే అదే ఎమోషన్స్ తో మన తర్వాత వస్తుందా అలాగే చూస్తామా అంటే కుదరదు. అది జీవితాంతం ఉండదు కదా, అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ అందాన్ని చూసి, వాళ్ళు కొన్నిసార్లు కామంతో కూడా చూస్తూ ఉంటారు వివాహంలో. అలాగా అలాగా చేసుకుంటూ ఉన్నటువంటి పెళ్లిళ్ళు ఏమైపోతున్నాయని అంటే కొద్ది నిమిషంలోనే కొన్ని రోజులలోనే అవి విడాకులు దాకా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు విడిపోయి అసలు అర్థహీనంగా తయారు చేస్తూ వివాహాన్ని నడిపించే వారిగా ఉంటూ ఉన్నారు కొంతమంది. అందుకే చాలా మటుకు వేరే దేశాలలో మనం చూస్తే వారందరూ కూడా పైకి ఆకర్షితంగా వాళ్ళు ఆకర్షితంగా మనుషులను ఇష్టపడుతూ ఉంటారు. ఆ ఇష్టాలన్నీ తీర్చుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ విడిపోయే వారిగా ఉంటూ ఉన్నారు. అందుకే చాలా దేశాలలో ఇప్పటికీ వివాహ ఆ తర్వాత విడాకులు యొక్క పద్ధతులు ఇంకా బాగా జరుగుతూ ఉన్నాయి.
0: So the Apostle Paul in Ephesians 5 and verse 25 gives a very remarkable standard for marriage, and that is for the husband. He says, you love your wife just like Christ loved the church.
2: వివాహం గురించినటువంటి ఒక కొన్ని నియమాలను ఇన్స్ట్రక్షన్స్ అనగా మేనేజ్ కొంచెం మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏం చెప్పాడు అని అంటే పౌలు గారు, ఇదిగో నీ భార్యను నీవు నీ సొంత శరీరమును ప్రేమించినట్లుగా ప్రేమించు. ఎలాగైతే క్రీస్తు తన శరీరాన్ని అనగా తన సంఘాన్ని తన శరీరాన్ని ఎలాగైతే క్రీస్తు ప్రేమించాడో అలాగే నీవు కూడా నీ భార్యను ప్రేమించాల్సినటువంటి వాడిగా ఉండాలి అని ఆజ్ఞాపించుతూ ఉన్నాడు పౌలు ఇక్కడ.
0: So that sets the standard by which the husband ought to love his wife. How did Christ love the church, by the way?
2: చూడండి, ఇక్కడ పౌలు గారు మనకు బాగా చెప్తున్నారు పురుషుడు తన యొక్క భార్యను ఎంతగా ప్రేమించాలి అని అంటే క్రీస్తు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో అలాగే పురుషుడు తన భార్యను ప్రేమించాలి అని చెప్తూ ఉన్నాడు.
0: So Christ's love for the church obviously was sacrificial. He gave himself, yes, so that we could have forgiveness of sins individually, but he gave his life so that the church could be established, and he gave his life for that. And that's how he sacrificed for the church.
2: మనందరికి కూడా మంచి మాదిరి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే తన సంఘం కొరకు తన శరీరాన్ని తను అప్పగించుకున్నాడు. తన అనగా సంఘము ఈనాడు ఏర్పరచబడాలి అని అంటే తాను సిలువలో మరణించాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాగే దానిని తన ఉదక స్నానం చేత ఇప్పటికీ ఉదుకుతూ కడుగుతూనే ఉంటూ అంతగా పవిత్రపరచుకుంటూ ఉన్నాడు సంఘాన్ని క్రీస్తు. అలాగే నీవు కూడా ఈనాడు నీ భార్య కోసం నీ శరీరాన్ని అప్పగించాల్సిన బాధ్యతగా ఉండాలని పౌలు గారు మనకు నేర్పుతూ ఉన్నాడు. చక్కగా మన శరీరము అనగా మన భార్యల కోసము మనకు మన మనకిచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి మన శరీరమైన భార్యల కోసము మనం కూడా మన శరీరాలను మన జీవితాలను కూడా అంతగా అప్పగించి ప్రేమించాల్సిన అవసరం ఉన్నది.
0: So a Christian marriage should be just like Christ was for the church. A Christian love asks, what can I give? Because that's what Jesus did. Rather than asking, what can I give? Sometimes in a marriage, a spouse will ask, what can I get? And that's the wrong attitude. What can I give? That's what Jesus did, and that's what we have to do in a marriage relationship.
2: చూడండి, వివాహం వివాహం అనేటువంటి బాంధవ్యంలో యేసుక్రీస్తుని పోలి మనం ఉండాలి అన్నప్పుడు మనం అలాగే ఉండాలి అనే విషయాన్ని మనం నిర్ణయించబడుతున్నాం. అంటే ఎలాగంటే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, వివాహంలో నుండి నేను ఏం పొందుకోవాలి, నా భార్య నుండి నేను ఏం పొందుకోవాలి, లేదంటే ఆ వివాహం ద్వారా నేను ఎలాగ దాన్ని ఏమి నేను పొందుకొని లాభం పొందాలి అనే ఆలోచన చేస్తున్నారు. కానీ సంఘాని కోసం క్రీస్తు ఎప్పుడు అలాగ చేయలేదు. నేను నా శరీరం నా సంఘం కోసం నేను ఏం చేయాలి, నేను ఎంతగా దానికి ప్రాణాన్ని పెట్టాలి అనే ఆలోచనతోనే ఉన్నాడు తప్ప దాని నుండి ఏదైనా పొందాలి అని ఎప్పుడు కోరుకోలేదు క్రీస్తు.
0: Now, when you live together with someone 24 hours a day, 7 days a week, 365 days a year, obviously sometimes there's going to be disagreements and arguments between the husband and wife.
2: చూడండి, ఒకవేళ మనము 24 గంటలు భార్యతో 24 గంటలతో ఒకరికొకరు ఉన్నప్పుడు కాని, వారంలో 7 రోజులు ఒకరితో ఒకరు మనం ఉన్నప్పటికి కాని, సంవత్సరంలో 365 రోజులు మనం ఒకరితో ఒకరు ఉన్నప్పటికి కానీ ఏమవుతుంది అంటే, కొన్నిసార్లు మనలో మనకు విభేదాలు రావచ్చు, భార్య భర్తల దగ్గర గొడవలు రావచ్చు, ఒకరికొకరు పట్టనట్లుగా గిట్టినట్లుగా కొన్ని కొన్ని అలిగేషన్స్ కూడా పుట్టవచ్చు.
0: So even when those disagreements occur, we should still seek the good of one another. Remember, she's not just your wife, he's not just your husband, he's also a fellow Christian, if they're members of the church.
2: చూడండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన మధ్యలో అనగా భార్య భర్తల మధ్యలో ఎన్నైనా గొడవలు రావచ్చు, కానీ ఆ గొడవలలో మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ బాంధవ్యాన్ని నిలబెట్టడానికి ఏం మంచి పని చేస్తే బాగుంటుంది, ఈ బంధు ఈ ఇక్కడ ఉన్నటువంటి వివాహ బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఏం మంచి పని చేస్తే బాగుంటుందని ఎప్పటికప్పుడు మనం మంచి పనుల గురించి ఆలోచించేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ పురుషుడు కానీ ఆ స్త్రీ కానీ క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలై ఉన్నాయి, వాటిని మనం అలాగా పోగొట్టుకునే వారిగా ఉండకూడదు.
0: And I think I need to insert at this point that I know that sometimes our spouse may not be a member of the church, especially when our families choose who we're to marry. They may not choose someone who's a member of the church, but it is always better if the husband, if the wife is a member of the church, and if they're not, we should seek to make them one or to teach them so that they can be one. It's better for the marriage if both are Christians.
2: చూడండి, వివాహం గురించి మనం ఆలోచన చేస్తున్నాం కదా, అప్పుడు వివాహం చేసుకొని పోతున్నటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ చేసుకొని పోతున్నటువంటి వారిని సంఘంలో చేరినటువంటి వారిని చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ అలాగా జరగకపోతే చేసుకున్న తర్వాత అంటే వివాహం జరిగిన తర్వాత అయినా కూడా అలాగా వారిని సంఘంలోనికి చేర్చే వారిగా మనం ఉండాలి. అలాగుంటే సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా మన వ్యక్తిగత జీవితాలలో కూడా భార్య భర్తలుగా చక్కగా ఉండొచ్చు.
0: And just as a reminder, when we talk about love and loving your husband, loving your wife, especially from God's word, we're not just talking about the romantic side. Of course, there ought to be a romantic side. We ought to hug each other and kiss each other, and we do things that only married people can do to make babies. And, you know, those are things that are reserved for marriage. But love doesn't just mean that. Love means giving your all for that other person because you're in a marriage commitment for life and you should want the best for your mate or your spouse.
2: Okay. చూడండి, వివాహం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఎలాగా ఉండాలి అంటే, చాలా మంది ఆ వివాహంలో అంటే వివాహ బాంధవ్యంలో ప్రేమ కలిగి ఉండాలి అని అన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఎప్పటికీ కూడా వాళ్ళు దానిని రొమాంటిక్ మూడ్ లోనే చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఆమెను హగ్ చేసుకోవడము, ఆమెకు ముద్దులు పెట్టడము, లేదంటే వారు ఒకరికొకరు అలాగే ఆలింగనం చేసుకోవడము, అలాగా ఒకరికొకరము ఇలాగే ఉండాలి అనే నిర్ణయంలోకి తీసుకుని వచ్చారు ఈనాడు పిల్లలు. అంటే ఇంకా ఏమనుకుంటారంటే వివాహం అంటే ఇలాగ ఉండి పిల్లలను కనాలి, ఇలాగ జరిపించాలి అని అనుకుంటున్నారే తప్ప, వివాహం అనేటువంటి దానిని ఎలాగ చూడాలని బైబిల్ చెప్తుంది అంటే, మనము మన మనకు ఏవైతే మనము మంచి చేయాలని అంటే, మనతో పాటు ఉన్నటువంటి మన తోటి సహవాసాన్ని లేదా మన సహచరుని మనం ఏం చేయాలి అంటే, మన పూర్తిగా ప్రేమించే వారిగా ఉండాలి. అంటే ఆమె కోసం మనం సమస్తమును కూడా వెచ్చించి ఆమె కోసం మనం సమస్తాన్ని చేసేవారిగా ఉండాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది.
0: And we're talking about in this point that there has to be a commitment in the marriage. I know that women sometimes are treated differently there in India. Women will, for example, sit in a different section in the church, and women have other roles that they don't associate with the men. I understand that. I get that. But we have to remember that our commitment is always to, of course, Christ first. But our commitment in marriage is always to our wife or to our husband. That's the first commitment in marriage.
2: Again, brother.
0: Okay. We're talking about commitment in this point. And yeah. It's easy sometimes to, because of the role of women in Indian society, for example, we separate ourselves. You know, the men will sit on one side, the women will sit on another side, and women are just in a different category. But ultimately in marriage, our commitment always has to be toward our wife and toward our husband. Regardless of what tradition says, regardless of what society says, if we're married, our commitment is to that spouse, period.
2: చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా ఏం ఏం చెప్పబడుతుందంటే, వివాహం చేసుకున్న తర్వాత కొంతమంది భారతదేశంలో ఎలాగా అంటారంటే, సంఘంలో హాజరవుతున్నప్పుడు భార్య ఒక పక్క భర్త ఒక పక్క కూర్చోవడము ఇలాగా చేస్తూ మేము ఎలాగ ఉన్నా కూడా దేవునికి ఇష్టంగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నారు. నిజానికి దేవుడు అనేటువంటి ఆయన మనందరం కూడా దేవునికి లోబడాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, అది మంచి విషయమే. కానీ ఎప్పటికైనా కూడా మనం అందరం కలిసి దేవునికి ఇష్టంగా ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి దేవునికి ఇష్టంగా ఉండాలి, వారి యొక్క ప్రేమ అనురాగంతో దేవునికి ఇష్టంగా జీవించాలనే ఆలోచనని మర్చిపోకూడదు. ఓకే.
0: అండ్ సో గో అహెడ్ ఫినిష్. Okay. So please don't think, well, Brother Paul is trying to tell us how to do our marriage here in India. No, that's not the point at all. Only trying to point out the biblical design for marriage. Again, it may be against tradition. It may be against what we're normally used to, but we have to follow the Bible as a standard.
2: చూడండి, మనము పెళ్లిళ్ళు చేసుకోవాలన్నప్పుడు బ్రదర్ పాల్ గారు చెప్పారు కదా, మనం అలాగే చేసుకోవాలని లేదంటే ఇలాగ చేసుకోకూడదు అనే మాట కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ నీ ఆచారాలు ఏమైనా ఉండొచ్చు, నీ పద్ధతులు ఏమైనా ఉండొచ్చు, అవేమో కానీ మనం వివాహం చేసుకునేప్పుడు మాత్రము ఖచ్చితంగా బైబిల్కి అనుసరణంగా మనం చేసుకునే వారిగా ఉండాలి.
0: And we have to include our wives in certain aspects of our life. There really shouldn't be a time as a husband that we would say, no, you stay home, I'm going to go somewhere and I don't want to involve you. That really should not be the case.
2: చూడండి, కొంతమంది భార్యాభర్తల గురించి మనం చూస్తే వాళ్ళు ఎలాగా ఉంటారంటే, ఇదిగో నేను వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండు, లేదంటే నేనే నువ్వెళ్ళు, నేను ఇంట్లో ఉంటాను అని చెప్పి ఒకరికొకరు దూరంగా ఉండేటువంటి వారుగా మనం చూస్తూ ఉంటామే. కానీ అట్లా కాదు, మనం ఉండాల్సింది కలిసే ఉండాలి, కలిసే వెళ్ళాలి.
0: Alright, let's move to point number three. Point number three today, which is the husband and wife have God-given responsibilities.
2: Okay. ఇక్కడ మనం చూసినట్లయితే భార్య భర్తలకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలను మనం చూద్దాం.
0: All right, let's read again Ephesians 5 and verses 22, 25, 33. Ephesians 5,
2: okay.
0: 22, 25, 33.
2: ఎఫెసియలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము 25వ వచనము 33వ వచనం మనం చదువుకుందాం. ఒకసారి చూద్దాము. స్త్రీలారా 22 వర్స్, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలాగే 25, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటు వల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకుని వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన తన అప్పగించుకున్నాను. అలాగే 33, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకునవలను. ఓకే.
0: So as you see, the New Testament gives various responsibilities to both the husband and the wife. That's outlined very plainly.
2: చూడండి, కొత్త నిబంధన వివాహ సంబంధం గురించి చాలా క్లియర్ గా చాలా పద్ధతిగా దాని గురించినటువంటి పూర్తిగా మనకు నేర్పిస్తూ ఉంది.
0: So all of us, at least on the live version, all of us are men here. So I'm going to address the men for just a moment.
2: Okay. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే పురుషుని గురించి చెప్పబడుతుంది. పురుషుని మనం ఒకసారి దాన్ని పురుషుని గురించి ప్రత్యేకంగా చదువుకుందాము.
0: The husband, his leadership role, that's God-given, that God allows through Scripture. The husband's leadership is never permission to be harsh, to be selfish, or to be controlling
2: okay.
0: over his wife.
2: Okay. చూడండి, ఇక్కడ భార్యలకు సారీ భర్తలకు గురించినట్లు మనం భర్తల గురించి మనం చూసినట్లయితే దేవుడు భార్యాభర్తలకు వేరే వేరు బాధ్యతలను అప్పగిస్తున్నాడు. కానీ అక్కడ మనకు ముఖ్యంగా చూసినట్లయితే పురుషుడికి లీడర్షిప్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే లీడర్షిప్ నాయకత్వం వహించాల్సినటువంటి వాడుగా పురుషుడు ఉన్నాడు కుటుంబం మీద. అలాగని చెప్పి ఆ లీడర్షిప్ ను అతను తీసుకొని కోపగించుకోవడము, లేదంటే పెత్తనాలను చలాయించడము, లేదంటే చాలా హార్ష్ గా బిహేవ్ చేయడము, లేదంటే ఇంకా కొంచెం ఏదైనా కఠినంగా ఉండే విధంగా ఉండాలని కాదు. అక్కడ ప్రేమను పంచే విషయంలో అతడు ముందుండాల్సిన వాడిగా ఉండాలి. ఓకే.
0: We read sometimes in the news how that a husband will strike his wife, he'll slap her or he'll beat her up and things like that, and that's certainly 100% against biblical principles. Can a wife make a husband angry? Well, the answer to that's yes, of course. A husband can make a wife angry as well, but is never, ever the right of the husband to be harsh or to be physically abusive to his wife.
2: చూడండి, కొంతమంది మనం న్యూస్ పేపర్లలో కానీ ఛానల్స్ లో కానీ చూస్తూ ఉంటాము ఏమంటే, ఇదిగో ఒక పురుషుడు తన భార్యను కొట్టినట్లుగా, చంపినట్లుగా, లేదంటే చాలా కఠినంగా చూస్తున్నట్లుగా మనము ఎన్నెన్నో వార్తలలో చూస్తూ ఉంటాం. నిజానికి అలాగా హార్ష్ గా బిహేవ్ చేయడం అనేటువంటిది బైబిల్ కు వ్యతిరేకం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.

0: లింగాన్ని పోల్చినట్లుగా పురుషుణ్ణి స్త్రీని పోల్చాడు ఇప్పుడు బైబిల్లో. ఇప్పుడు క్రీస్తు ఎలాగైతే తన సంఘమును కొరకు తన ప్రాణాన్ని పెట్టాడో, పురుషుడు కూడా తన భార్య నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టేవాడిగా ఉండాలి.
1: Now, about the wife.
0: ఇప్పుడు మనకు స్త్రీ గురించి
1: So
0: నేర్చుకుందాం.
1: the wife is told to be under submission to her husband, and some people don't like that. They think, oh, I'll be submissive, then I have to be like a servant. But that's not what the word submission means.
0: Okay, చూడండి, who says that line?
1: Submission, submissive.
0: No. I'm not getting that point, brother. Who?
1: Okay, I got you. So the wife is supposed to be submissive, according to, she's supposed to be under her husband. And that's what the Bible says. And
0: చూడండి, ఇక్కడ బైబిల్లో ఏం చెప్పబడుతుందంటే, స్త్రీ ఖచ్చితంగా తన భర్తకు లోబడి ఉండాలి అనే విషయము మనకు చెప్పబడుతూనే ఉంది. ఖచ్చితంగా స్త్రీ తన భర్తకు లోబడాలి. ఓకే,
1: that does not mean that she is any less valuable in that marriage relationship. Just because she's has to be submissive, it means simply that she is allowing herself not to go independently and do this and do that, but to do things together with the husband. Let's make decisions together. Let's I'll do what you want to do. Because the wife is supposed to be submissive, but she's never ever less valuable.
0: చూడండి, ఓకే చూడండి, స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి అనేటువంటి మాట బైబిల్లో చాలా వాస్తవకరమైనటువంటి మాట. అది దేవుడి చేతనే మనకు నిర్ణయించబడుతూ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగని చెప్పి స్త్రీ విలువ లేనిదిగా ఉంటున్నదని కాదు అక్కడ అర్థం. అంటే స్త్రీకి ఏమాత్రం విలువ లేదు, కేవలము భర్తకు చెప్పినట్లుగానే వినాలి అనేట్లుగా విలువ లేనిదానిగా ఇక్కడ బైబిల్లో చూపబడడం లేదు. స్త్రీ ఎలాగా ఉండాలని అంటే తన భర్తకు లోబడాలి. అలాగా దాని అర్థం ఏంటంటే, ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేదంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చేటప్పుడు దాన్ని ఎలాగ ఛేదించాలన్నప్పుడు కానీ, స్త్రీ ఏం చేయాలని అంటే తన భర్తతో పాటు తన పనులను చేస్తూ ఉండాలి. తన భర్తకు లోబడుతూ, తన భర్తకు నడుగుతూ, తన భర్తకు చెబుతూ, తన భర్తతో కలిసి కుటుంబాలను నడిపించుకొని తన భర్తకు లోబడాలి ఉండాలని చెప్పబడుతుందే తప్ప ఆమెకి విలువ లేదని చెప్పబడడం లేదు బైబిల్. ఓకే,
1: So Ephesians 5:21 says we're to submit together in the fear of God.
0: చూడండి,
1: so
0: ఇక్కడ
1: yes, the wife is to be submissive, but the husband, in a sense, is supposed to be submissive as well in the fear of God.
0: చూడండి, ఇక్కడ 22వ వచనంలో ఏం చెప్తుందంటే, స్త్రీలారా ప్రభువునకు లోబడినట్లుగా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే ఖచ్చితంగా ఇక్కడ చెప్పబడుతుంది స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి అని. అలాగే 23లో చెప్తుంది, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు, క్రీస్తే సంఘమునకు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అలాగే పురుషుని కూడా ఏం చెప్తుంది అంటే, క్రీస్తు ఎలాగైతే శరీరాన్ని ప్రేమించాడో పురుషుడు కూడా తన భార్యను అలాగే ప్రేమించాలని కూడా చెప్పబడుతుంది.
1: You have a lot of women there. You're probably getting a lot of amens from the women about this. Some of the women are thinking, amen, yes, that's right.
0: No, yes.
1: But here's a point. Christian marriage is not a contest over power. And that's a very, very real thing. Sometimes you have one parent, if you have children, they want to be the favorite parent. I want you to love me more than I want you to love your dad, or I want you to love me more than you love your mother. Marriage is not a competition. It can't be like that.
0: చూడండి, వివాహం అనేటువంటిది ఒక పోటీ పోటీగా జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎలాగంటే, ఒకవేళ పురుషుడు గాని స్త్రీ గాని వచ్చినప్పుడు, ఇగో మీ అమ్మ నాన్నలను ప్రేమించే దానికంటే మా అమ్మ నాన్నలను ఎక్కువగా ప్రేమించాలి, లేదంటే మీ వాళ్ళని ప్రేమించినట్లుగా మా వాళ్ళని ఎక్కువగా ప్రేమించాలి, లేదంటే

0: నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాలి, నేను చెప్పినట్లు చేయాలి, లేదంటే నువ్వు అలాగే ఉండకూడదు ఇలాగే ఉండాలి అని చెప్పి కొన్ని పోటీలు జరుగుతూ ఉంటాయి వివాహంలో. అలాగే ఉండకూడదు.
1: So as we think about marriage, and again, there are different situations there in India, and there's a different mindset about men and women. We always, though, have to keep our emphasis on the text. What does the Bible tell us to do? And how does the Bible say that we ought to conduct our marriage rather than what tradition may say or what our culture says? As Christians, we have to do what the Bible says.
0: చూడండి, ఏది ఏం జరిగినప్పటికీ కూడా క్రైస్తవులు వివాహం చేసుకునేటప్పుడు ఆచారాలు ఏం చెప్తున్నాయి, లేదంటే మన యొక్క పితరులు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, లేదంటే ఇంకా పద్ధతులు ఏమైనా ఉన్నాయా అనే దానికంటే ఎక్కువగా ఆలోచన ఏదాని గురించి చేయాలి అని అంటే, బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు వివాహం గురించి, లేదంటే దాంపత్య జీవితం గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అనే దాని గురించి ఎక్కువగా మనం ఆలోచన చేసేవారుగా ఉండాలి.
1: So to conclude point number three, let's understand that God has given distinct responsibilities. That's how we have to look at it. There's distinct responsibilities to the husband, and there are distinct responsibilities to the wife, but both are accountable to God Almighty in the way that they conduct themselves in the marriage.
0: చూడండి, దేవుడు భార్యాభర్తలకు ఇద్దరికి కూడా వేరు వేరు బాధ్యతలను, వేరు వేరు పనులను అప్పగిస్తున్నాడు. అంటే స్త్రీ చేయాల్సినటువంటి పనులు స్త్రీ చేయాలి, పురుషుడు చేయాల్సినటువంటి పనులు పురుషుడు చేయాలి భార్యాభర్త జీవితంలో. అయితే ఇప్పుడు మనము ఈ ఇద్దరు వేరు వేరు పనులు చేస్తున్నారు కదా అని చెప్పి వేరు వేరుగా ఉండాలని కాదు, వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ వేరు వేరు వాళ్ళకిచ్చి ఇవ్వబడినటువంటి బాధ్యతలను ఇద్దరు కూడా కలిసి దేవునికి ఇష్టంగా ఎలాగ నడవాలి అనే విషయంలోనే ఆలోచించాలి. ఇలాగా నిజమైనటువంటి సర్వోన్నతుడైన దేవునికి కుటుంబాలు లోబడేవిగా ఉండాలి. ఓకే,
1: Sometimes I'll watch these Chinese soap operas, especially those that are set, you know, 1,000 years ago when they had a Chinese emperor. For some reason, I like those type soap operas.
0: Okay. చూడండి, కొన్ని సంవత్సరాల కిందట, అంటే 1,000 సంవత్సరాల కిందట చైనా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే,
1: And in those, so don't laugh at me about that. But in those days, a Chinese emperor would have many wives, many, many wives.
0: చైనా వాళ్ళకు అంతా 1,000 సంవత్సరాల కిందట ఒక్కొక్కరికి చాలా మంది భార్యలు ఉండేవాళ్ళంట.
1: And all of those wives were trying to get the favor of the emperor. And sometimes some would kill another wife, or sometimes they would set them up, and the emperor would put a certain wife in prison because of a false accusation.
0: I can't get this point, brother. Again.
1: Okay. Sometimes a wife in this soap opera, some would kill another wife because they would have many wives, and so they would view each other as competition. So somebody might get killed. Somebody might get put in prison because of false accusation.
0: చూడండి, అనేకమైన భార్యలు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏం చేసేవాళ్ళంటే, చాలా మంది భార్యలు కదా, ఒక భార్య మంచిగా అందంగా పాపులర్ గా అందరికి తెలిసేబడిగా అందంగా అందరికి బాగా ఇష్టపడే విధంగా ఒక భార్య ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అసూయతో వాళ్ళని చంపేవాళ్ళు అనమాట. చంపేవాళ్ళు, లేదంటే వాళ్ళని తీసి దాపెట్టేవాళ్ళు, లేదంటే ఏదైనా చేసేవాళ్ళు అనమాట. ఓకే,
1: But a lot of times in those soap operas, there's always that one wife that the emperor truly loves, and he gets all of her attention and affection.
0: చూడండి, వాళ్ళందరికంటే ఎక్కువగా ఆ రాజుగా ఉన్నటువంటి ఆ చైనా రాజు ఒకరిని మాత్రమే ప్రేమించేవాడు, ఒకరిని మాత్రమే ఇష్టపడి ఒకరితోనే చాలా అన్యోన్యంగా ఉండేవాడు.
1: And so, the same should be true with us. A man, of course, in any given day can see, he doesn't have a lot of wives, but he can see a lot of women out there, maybe some flirt with him, But he always knows that his commitment is to his wife, who is at home, cooks the meals, helps the children, and that's the one whose love and affection that the husband ought to go toward. That's what love is all about. Not trying to see who's better, because once you're married, you're together, as we read back in Genesis. And you're supposed to stay together for life.
0: చూడండి, ఆ రాజుకు ఎంతమంది భార్యలు ఉన్నా ఆయన ఇంటికి వచ్చి పడుకోవాల్సింది ఒక భార్య దగ్గరే, మంచిగా ఉండాలి, ఇంట్లో కుటుంబంతో ఉండాల్సింది ఒక భార్య దగ్గరే. ఈనాడు మనం కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే బైబిల్లో మనకు ముందుగానే ఆది కాండంలో చెప్పబడింది, ఒక పురుషుని కోసం ఒక స్త్రీనే తయారు చేయబడినట్లుగా ఈనాడు మనందరికీ కూడా ఒకరి కోసము ఒక స్త్రీనే ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఆ నియమాన్ని మనం చక్కగా పాటించే వారిగా మనం అందరం కూడా ఉండాలి. అలా ఉండాలనే ఆది కాండంలో మన కోసము దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మనం చదివాం. ఓకే,
1: All right, are there any questions or comments up until this point? Any questions or comments?
0: No questions and comments.
1: No question. Okay, well, it's 10 o'clock, so shall we conclude here and then we'll finish next week, or shall we go on?
0: No, we finish now.
1: Finish now. Okay, so we'll stop here and we'll pick up with verse number 4. Which talks about spiritual training, that we ought to use the marriage home to train each other, the husband, the wife, the children. It ought to be a place of spiritual training. But we'll talk about that, Lord willing, next week.
0: Okay. Devan Chittamaita Revit Varamo, Christava Kutumamlo, Yelaga Sixinchali, and the Anaga, Yelaga Pilagan Pensali, Yelaga Kutuman and Adpinchkovali, Evidanga Sixnaga Undali and Evishan Gurunchi Revaraman and Delskundamu, Devan Chittamaita.
1: All right, we'll have a closing prayer. I'll do that if you would like for me to do that, and then we'll stop our program.
0: Yeah, you don't pray, brother. Then
1: me pray.
0: Dasu brother will pray.
1: Oh, brother, okay, sure. Let brother Dasu pray.
0: Yes, because we need to pray for your mom.
1: Okay. Thank you. Okay, sure.
0: Okay, brother Dasu brother, one more day. Hello.
1: Let me unmute him.
0: Yeah. Ramesana?
1: No, he'll have to.
0: Okay. Vandanalanna Ramesana. Brother Kosamu, ee kuriki kosam chivari prarthana chesi mugistarana?
2: Tappakunda brother. Tappakunda.
0: Vishayam entante brother Paul gari valla mother ku koncham anarogyanga undi. Aa amma gurinchi manam prarthana cheddam ok sari.
2: Okay. అలాగే.
0: ఓకే ఓకే బ్రదర్, వి గోయింగ్ టు ప్రే.
1: ష్యూర్.
2: ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రతి మంగళవారము జరిగేటువంటి యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకోవడానికి మీరు చూపిన మార్గమును, కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఎందుకొరకై మీ దాసుడు రవివర్మ గారిని మీరు ఏర్పాటు చేసుకుని మీరు జరిగించినటువంటి కార్యము ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, మా యొక్క ఆత్మీయ జీవితానికి కావలసిన సహాయమును, నడిపింపును మీరు అనుగ్రహించండి. ప్రత్యేకముగా మా పట్ల శ్రద్ధ ఆసక్తిని కనపరుస్తున్నటువంటి మరి మీ దాసుడు ప్రియులు పాలు గారు, ఆయన యొక్క పరిచర్య కుటుంబము, వారి యొక్క అమ్మగారి కొరకై మేము ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతుండగా మీరు సహాయం చేయండి. మెండైనటువంటి మీ కృప అనుగ్రహించి బలపరచి, కాస్త ఆరోగ్యమనిచ్చి త్వరగా కోలుకున్నటకు మీరు దయ చూపించమని ప్రార్థిస్తున్నాము. అలాగున్న పాలు గారు జరిగించేటువంటి పరిచర్య కొరకై, ఆయన చేసేటువంటి యొక్క స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై మేము ప్రార్థిస్తున్నాము. భవిష్యత్తులో వారికి మాకును కాస్త ఆత్మీయ సహాయమును, వాక్య జ్ఞానాన్ని, మీ ఏర్పాట్లను మీరు అనుగ్రహించమని కూడా మరి వేడుకొనుచున్నాము. అయినను మీ చిత్తం ఏమైతే జరిగిస్తున్నానో మీరు ఆశపడుతున్నారో అట్టి యొక్క కృపను మీరు అనుగ్రహించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. పరిచయం మీరు దీవించండి, అభివృద్ధి పరచండి. దీని ద్వారా తండ్రి అనేకులు నేర్చుకోవడానికి మీరు సహాయం చేయమని కూడా మేము ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే ప్రతి మంగళవారము తండ్రి మేము కూడా ఇందులో జాయిన్ అయ్యి అనేక సంగతులు నేర్చుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, దినమంతటికై మీ కృపను వేడుకొనుచు. ఇదిగో తండ్రి, మేము ఏదైతే విన్నపములు కోరి ఉన్నామో వాటిని మీరు దయ చూపించి గొప్ప కార్యము జరిగించి మీరే మహిమ తెచ్చుకొనుమని, ఈ రాత్రికాల దీవెనలు ఆశీస్సులు మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని, మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుని వేడుకొంచున్నాము తండ్రి.
3: Amen.
1: Amen. Amen. Thank you so much, everyone, for being here today. And it's always a pleasure to be able to be with you.
3: Thank you, brother.
0: Amen.